కాసు సిక్కా హత్తక్కింత మిగిలెంబుద కలిసు బెవరిళిసి గళిసిద ఒందు కాసు.

ముక్లెంగేత్, సాహిత్యి లాయిడ్ రేగో, అని రోషన్ క్రాస్తా, సంగీత్ వెనిల్ వేగస్, గైలలేజావనసాత్, ప్రజుత్ డేసా, గీత్ చింత్నాన్ ఎతాయ్.